అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇండియన్ రిధమ్. ఇలు ఇలు కర్కయాజ నాచేంగే హమ్.

0: అంటే ఆ అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఈ అంటే ఇండియన్ రిధమ్, ఇరు ఇరు కరయాజ నాచేంగే హమ్.
1: అరే తనిక్ తా.